గసని దమ దమ గమ స సగమ దని సా గసని దమ దమ గమ స సగమ దని సా గసని దమ దమ గమ స మగ దమ నిరస